ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్ షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్కును సందర్శిస్తారు. అమెరికా ఇరాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని బలోపేతం చేయడానికి ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి ప్రత్యక్ష చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 27వ తేదీ వరకు అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ కూటమిలోని 11 సభ్య దేశాల భద్రతా అధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటారు. భారత్, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ ఈ కూటమిలో ఉన్నాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపై ఈ సదస్సు దృష్టి సారిస్తుంది. సైబర్ భద్రత, డిజిటల్ లోపాలు, కృత్రిమ మేధస్సు ఆధారిత ముప్పులను కూడా సదస్సులో పరిశీలిస్తారు. ఉగ్రవాద నిరోధకం, సమాచార కమ్యూనికేషన్ సాంకేతికతల వినియోగంలో భద్రతపై ఇటీవల జరిగిన బ్రిక్స్ సంయుక్త కార్యాచరణ బృందాల ఫలితాలను జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు సమీక్షిస్తారు. భారత్ అధ్యక్షతన 4వసారి ఈ బ్రిక్స్ సమావేశం జరుగుతోంది. ఇంతకుముందు 2012, 2016, 2021లో భారత్ ఈ కూటమికి నాయకత్వం వహించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్ షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్కును సందర్శిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి పార్కులో సఫారీ చేసి చిరుతల పునరుద్దరణ ప్రాజెక్టు పురోగతిని సమీక్షిస్తారు. ఈ ప్రాజెక్టులో స్థానికుల పాత్ర, వారి అనుభవాలను తెలుసుకోవడానికి చీతా మిత్రలు, చీతా ట్రాక్టర్లుగా పనిచేస్తున్న సహారియా తెగ సభ్యులతో పాటు స్థానిక అటవీ సిబ్బంది, టూరిస్ట్ గైడ్లతో సంభాషిస్తారు. అనంతరం రాష్ట్రపతి షియోపూర్ నుండి గ్వాలియర్కు బయలుదేరతారు. ఆ తర్వాత భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో తిరిగి న్యూఢిల్లీ చేరుకుంటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు నుండి యూజీసీ నెట్ 2026 పరీక్షలను ప్రారంభిస్తుంది. ఈ జాతీయ స్థాయి అర్హత పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో ఈ నెల 30వ తేదీ వరకు ప్రతిరోజు 2 షిఫ్టుల్లో నిర్వహిస్తారు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత సాధించాలనుకునే, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థుల కోసం ఈ యూజీసీ నెట్ పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవాలని, పరీక్షకు సంబంధించిన అన్ని వివరాలను జాగ్రత్తగా సరిచూసుకోవాలని ఎన్టీఏ సూచించింది. అభ్యర్థులు పరీక్ష రోజు కంటే ముందే తమ పరీక్ష తేదీ, షిఫ్ట్, సమయం, కేటాయించిన పరీక్షా కేంద్రాన్ని ఖచ్చితంగా తనిఖీ చేసుకోవాలని

పేర్కొంది. అంతేకాకుండా దివ్యాంగులు పరీక్షా కేంద్రం వద్ద ఉన్న ప్రదేశం, అక్కడ ఉన్న వసతులపై ముందే ఒక అవగాహనకు రావడానికి తమకు కేటాయించిన కేంద్రాలను ముందుగానే సందర్శించాలని సూచించింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026ను ప్రపంచవ్యాప్త వేడుకగా మార్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆరోగ్యం, శ్రేయస్సును పెంపొందించుకునే ఉమ్మడి లక్ష్యంతో అన్ని రంగాలకు చెందిన ప్రజలను, వివిధ దేశాలను యోగా ఒక త్రాటిపైకి తీసుకురావడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని ప్రధానమంత్రి అన్నారు. రాబోయే రోజుల్లో యోగాను తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవడానికి మరింత మందికి స్ఫూర్తినిస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. మలాడ్లో కొత్తగా నిర్మించిన లిబర్టీ గార్డెన్ మున్సిపల్ పాఠశాల భవనాన్ని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, వికసిత్ భారత్ నిర్మాణానికి విద్యపై దృష్టి పెట్టడం ఎంతో కీలకమన్నారు. ఈ పాఠశాల భవనంలో సుమారు 1530 మంది విద్యార్థులకు వసతి కల్పించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇందులో డిజిటల్ తరగతి గదులు, సైన్స్ కంప్యూటర్ ల్యాబొరేటరీలు, లైబ్రరీ వంటి ఆధునిక వసతులు కల్పించారు. ముంబై మేయర్ రీతు తావడే మాట్లాడుతూ, ఈ పాఠశాలలో త్వరలోనే సిబిఎస్ఈ కరికులం కింద ప్రవేశాలు ప్రారంభమవుతాయని, ఇది మలాడ్, దాని పరిసర ప్రాంతాల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని బలోపేతం చేయడానికి, అలాగే పశ్చిమాసియా ఘర్షణలు ముగించే దిశగా ప్రయత్నాలు ముందుకు తీసుకెళ్లడానికి స్విట్జర్లాండ్లోని బర్గెన్స్టాక్లో ఇరు దేశాల ప్రతినిధి బృందాల మధ్య ఉన్నత స్థాయి ప్రత్యక్ష చర్చలు ప్రారంభమయ్యాయి. అమెరికా ప్రతినిధి బృందానికి ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ నాయకత్వం వహిస్తుండగా, ఇరాన్ ప్రతినిధి బృందానికి స్పీకర్ మహమ్మద్ బాగేర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ నాయకత్వం వహిస్తున్నారు. ఈ చర్చలకు ఖతార్, పాకిస్తాన్ దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ నిరంతర దాడుల కారణంగా హర్మోజ్ జలసంధిని మళ్లీ మూసివేసినట్టు ఇరాన్ ప్రకటించిన తరుణంలో ఈ సమావేశం జరుగుతోంది. అయితే ఆ జలమార్గం అన్ని నౌకల రాకపోకలకు తెరిచే ఉందని అమెరికా సైన్యం తెలిపింది. గత వారం టెహరాన్, వాషింగ్టన్ల మధ్య ప్రచురితమైన 14 అంశాల అవగాహన ఒప్పందంలోని మొదటి నిబంధన ప్రకారం ఇజ్రాయెల్, ఇరాన్ మద్దతున్న హిజ్బుల్లా, లెబనాన్తో సహా అన్ని రంగాల్లో తక్షణమే కాల్పుల విరమణ జరగవలసి ఉంది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఇరాన్ అగ్రనేతలతో సమావేశమయ్యారు. ఈ చర్చల్లో ప్రధానంగా ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ స్థిరత్వం, అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధిని తెరచి ఉంచడం వంటి అంశాలపై దృష్టి సారించారు. ఈ నెల 27వ తేదీ వరకు అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. రానున్న 3-4 రోజుల వరకు ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, కేరళ, మాహే, కొంకణ్, గోవా, లక్షద్వీప్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. అలాగే రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో రేపటి వరకు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మహిళల ఐసీసీ T20 ప్రపంచకప్లో భాగంగా నిన్న రాత్రి మాంచెస్టర్లో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది. భారత్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఇంకా 5 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. రాజస్థాన్లోని బికనేర్ రైల్వే స్టేషన్లో లాల్ఘర్ సబర్మతి రైలును కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతమంతటా రైల్వే నెట్వర్క్ను ఏర్పాటు చేయడానికి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు రైల్వే అనుసంధానం కల్పించవచ్చని, జాతీయ భద్రత దృష్ట్యా ఇది వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.

శుభోదయం శ్రోతలకు నమస్కారం. 100.1 ఎఫ్ఎం గోల్డ్లో ప్రసారమవుతున్న మల్లెపూదండ తెలుగు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మల్లెపూదండలో ఆంధ్ర మహాభారతం శీర్షికన సౌప్తిక పర్వం శ్రీమతి ఎం ఉమాదేవి గారి ప్రసంగం, ఇంకా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా భక్తిగీతం విందాం. దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యం, వేదవతి ప్రభాకర్, ఎస్సి దేవికృష్ణ, అమృతవల్లి సుందరం, ఎస్బి లక్ష్మి బృందం ఆలపించిన పాట ఇప్పుడు విందాం.

మనం ఇంతవరకు వేదవతి ప్రభాకర్ బృందం ఆలపించిన భక్తి గీతం విన్నాం. యోగాభ్యాసం శీర్షికన జలనేతి క్రియ గురించి తెలుసుకుందాం. శ్వాసకోశ సంబంధిత రుగ్మతలను అరికట్టడంలో యోగా ఎంతో ఉపయోగపడుతుంది. యోగాభ్యాసంలో సైనస్ సమస్యలను తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచడంలో జలనేతి క్రియ ఒక పురాతన యోగ ప్రక్రియ. గోరువెచ్చని ఉప్పు నీటిని ఉపయోగించి ముక్కు రంధ్రాలను శుభ్రపరచడం వంటి ప్రక్రియ యోగా శిక్షకుల సమక్షంలో అభ్యసించాలి. ఆస్తమా, ముక్కు దిబ్బడ మరియు సైనసైటిస్ సమస్యలకు అద్భుతమైన పరిష్కారం చూపుతుంది ఈ ప్రక్రియ. దీనివల్ల మరిన్ని ప్రయోజనాల్లో కంటి చూపు మెరుగుపడటం, నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచి తలనొప్పి తగ్గించడమే కాకుండా టాన్సిల్స్, గొంతు నొప్పి మరియు చెవి ఇన్ఫెక్షన్లు రాకుండా నిరోధిస్తుంది. అనుభవజ్ఞులైన యోగా శిక్షకుల పర్యవేక్షణలో మాత్రమే ఈ జలనేతి క్రియ ప్రక్రియను అనుసరించాలి.

0: కార్యక్రమంలో ఇప్పుడు ఆంధ్ర మహాభారతం శీర్షికన సౌత్విక పర్వం శ్రీమతి ఎం ఉమాదేవి గారి ప్రసంగం పదవ భాగం విందాం.
1: వ్యాసవిరచితమైన మహాభారతాన్ని పంచమ వేదంగా పరిగణిస్తారు. వేదాలకు విశిష్టత ఉంది. అందులో ప్రతి భాగము ఒక సంపూర్ణతని సంతరించుకుంటుంది. అలాగే మహాభారతంలోని ప్రతి పర్వము దేనికదే ఒక మహోద్గ్రంథము, మహిత చరిత్ర కాగలదు. ప్రతి పర్వానికి ఒక ప్రత్యేక కథాంశము, ఒక కొత్త ప్రధాన పాత్ర, ఒక కొత్త ఉద్విగ్నత ఉత్కంఠత, ఒడలు పులకరించే మలుపుతో కూడిన పతాక సన్నివేశము, చక్కని నీతిని చెబుతూ ఒక మంచి ముగింపు కనిపిస్తాయి. అందుకే భారతం యథార్థమా కల్పితమా అన్న మీమాంస వచ్చినప్పుడు అది యథార్థ గాథ అయితే అద్భుతమని, అదే కల్పితమైతే మహాద్భుతమని విజ్ఞులు చెప్పారు. ఇక సౌప్తిక పర్వానికి వద్దాం. సౌప్తిక అంటే నిద్రకు సంబంధించిన అని అర్థం. నిద్రా సమయమైన రాత్రి వేళలో సుషుప్తి అవస్థలో ఉన్న పాండవ పుత్రులను, ద్రుపద తనయులను, తక్కిన రాజులను, సర్వసైన్యాలను అశ్వత్థామ అంతమొందిస్తాడు. కనుక దీనికి సౌప్తిక పర్వం

ధర్మయుద్ధంలో తొడలు నుగ్గు చేసి కూల్చడమే కాక అసక్తుడై పడి ఉన్న అతనిని, అభిమానధనుడైన సుయోధనుని భీముడు తన తలపై తన్ని అవమానించాడని చెప్పిన దుర్యోధనుని ఆవేదన అశ్వత్థామ గుండెలో మంటలు రేపింది. బాల్యమిత్రునిగా, సన్నిహితునిగా, హితునిగా సుయోధనుని పట్ల అశ్వత్థామకు గల ప్రేమాభిమానాలు అవధులు దాటి న్యాయాన్యాయాలు లెక్క చేయని ప్రతీకార వాంఛను అతనిలో రేకెత్తించాయి. ఆ రాత్రికి రాత్రే పాండవులనందరినీ హతమారుస్తానని ప్రతిజ్ఞ చేసి దుర్యోధనుని మరణవేదనను కూడా మరపించేటంతటి ఆనందంలో ముంచెత్తుతాడు. అక్కడే అప్పటికప్పుడే అశ్వత్థామను సైన్యాధిపతిగా నియమిస్తాడు సుయోధనుడు. మిత్రుని మర్యాద అశ్వత్థామ ఆక్రోశాన్ని ఆవేశంగా మార్చింది. అప్పుడు అతనిలో మెదిలే ఆలోచన సమూహం అంతా ఒకే ఒక కోర్కెగా మారింది. ఆ కోర్కెయే పాండవ కుల వినాశం. ఆ లక్ష్యమే తన ఊపిరిగా, శక్తిగా పాండవ శిబిరం వైపు కదిలాడు కృతవర్మ కృపాచార్యులతో సహా. పాండవ సైన్యాల విజయధ్వానాలు వినరావడంతో యుద్ధానికి అది అదను కాదని అడవిలో మరిచెట్టు కిందకి చేరారా రథికులు మువ్వురు. శారీరకంగానూ మానసికంగానూ బాగా అలసి ఉన్నందున కృతవర్మ కృపాచార్యులను నిద్ర కమ్మేసింది. కానీ అశ్వత్థామ మాత్రం తను పరిమిత బలగంతోనూ బలంతోనూ అపరిమిత బలము బలగము గల శత్రువులను ఎలా మట్టు పెట్టాలా అని ఆలోచనలతో మదనపడుతుండగా చీకటిలో మర్రి చెట్టు మీద నిద్రిస్తున్న కాకుల మధ్యలోకి ఒక ఉలూకం చేరి వాటిని క్రూరంగా చంపడం చూస్తాడు. మత్తుగా నిద్రిస్తున్న కాకులన్నిటినీ ఒకే ఒక గుడ్లగూబ తేలిగ్గా మట్టు పెట్టడం చూసిన అశ్వత్థామ మదిలో ఒక మెరుపు మెరిసింది. దాంతో అతని ఆలోచనలు ఒక నిశ్చయంగా రూపుదిద్దుకున్నాయి. కృతవర్మ కృపాచార్యులను లేపి నిద్రావస్థలో ఉన్న పాండవులను తను చంపదలుచుకున్నానని చెబుతాడు. కృపాచార్యుడు అది తగదని, పాపమని చెప్పి నీతిబోధ చేస్తాడు. దుర్యోధనుడు లోక ప్రసిద్ధమైన దుర్మార్గుడని, అతడి మార్గాన్ని అనుసరిస్తే వృధాగా చెడిపోవడమే కాక లోకనింద పొందుతావని హితవు చెప్తాడు. వినుము, కురుక్షితీశుడు వివేక విదూరుడు క్రోధలోభముల్ మనమున బేర్చినన్ దురభిమానమునన్ హితులెంత చెప్పినన్ వినక బహుప్రకారముల నిందకు నోర్చి పరాభవించ సజ్జనులకు పాండుపుత్రుల నసత్పథ వృత్తికి చేటు తప్పునే అని దుర్యోధనుని దురాగతాలు గుర్తు చేసి హెచ్చరిస్తాడు. నీతి తొరంగి కార్యముల నెట్టన ఆగ్రహ వృత్తి చేసినన్ భ్రీతిగ సిద్ధి పొందినను భీతియు గుత్సయు బుట్టు భోజనుల్ వేతురు చేటు సేతలు ఫలింపక తక్కిన మున్నువచ్చు నచ్చాతులతాస్పదంబులగు నాపదలిద్ధ వివేక వైభవ అని అవినీతిని అనుసరించవద్దని హితవు చెప్తాడు. ధర్మ మార్గాన్ని అనుసరించి సూర్యోదయం అయిన తరువాత శత్రువులను వీరోచితంగా ఎదుర్కొని విజయమో వీరస్వర్గమో పొందడమే భావ్యమని బోధిస్తాడు. అందుకు తామిద్దరూ బాసటగా నిలుస్తామని చెబుతాడు. కానీ అశ్వత్థామ తన నిర్ణయం మారదని, తన నిశ్చయానికి తిరుగులేదని చెప్తాడు. భీష్ముని, ద్రోణుని, కర్ణుని అధర్మయుద్ధంలో పడగొట్టి ధర్మ మార్గాన్ని ముందుగా పాండవులే నాశనం చేశారు కనుక వారిని నిద్రలో చంపితే అది అధర్మం కాదని సమర్థించుకుంటాడు. తన మార్గంలో వారి సహాయ సహకారాలు అందివ్వకపోయినా సరే తాను ఒంటరిగా నిలిచి పోరాడుతాను కానీ వెనుతిరగనని తన నిర్ణయాన్ని ధృవీకరిస్తాడు అశ్వత్థామ. ఇక వారికి అతనిని అనుసరించక తప్పలేదు. పాండవ శిబిరంలోకి ఆవేశంగా ప్రవేశిస్తున్న అశ్వత్థామకి అడ్డు నిలిచాడు రుద్రుడు అతి భయానకమైన భూతరూపంలో. ఆ భయంకర రూపాన్ని చూసిన అమిత ధైర్యశాలి అయిన అశ్వత్థామ మాత్రం అస్సలు చెలించలేదు. రుద్రుడు ఆశ్చర్యపోయాడు. అక్కడ జరుగనున్న సౌప్తిక వ్యాపార ఘోరత్వాన్ని చూసి వినోదించడానికి ప్రమథగణాలన్నీ అక్కడ చేరి అతనిని భయపెట్ట చూశాయి. అప్పుడూ చెలించలేదు అశ్వత్థామ. అంతేకాదు, ఆ భూతరూపంలో ఉన్న రుద్రుని పైకి శక్త్యాయుధంతో సహా నానాయుధాలను ప్రయోగించాడు వీరోచితంగా అశ్వత్థామ అపార ధైర్య సాహసాలతో. అచ్చరు పొందిన హరుడు వినోదం కొరకు ఆ ఆయుధాలన్నింటినీ హరించివేసి అశ్వత్థామను నిరాయుధుణ్ణి చేశాడు. దాంతో అశ్వత్థామ పాండవ సంహారమనే తన ఆశయం నెరవేరదనే నిశ్చయానికొచ్చి శివుని ధ్యానించి మహేశ్వరునికి ఆత్మార్పణం చేయ నిశ్చయించుకుంటాడు. సంకల్ప మాత్రాన అతని ముందు సువర్ణవేది ప్రజ్వలిస్తున్న అహిలాగ్నితో ప్రత్యక్షమైంది. శివధ్యానంతో సమాధి రూపచిత్తము గలవాడై అగ్నిలో కురికాడు అశ్వత్థామ. అతని దీక్షా దక్షతలకు అమితానందం చెందిన రుద్రుడు అశ్వత్థామకు అప్రతిహతము అజేయమునైన ఒక ఖడ్గాన్ని ప్రసాదించి అనివార్యమైన ఉప పాండవ మారణ హోమాన్ని తానే జరిపించి వారికి సద్గతులు ప్రసాదింపదలచి జ్యోతి రూపమై అశ్వత్థామలో ప్రవేశించాడు.
ருத்ராவேசந்தோ அஸ்வத்தாம சஹசிர சூரிய தேஜோமூர்த்தி அயின பிரளயகால ருத்ரினிலா மாறிப்போயாடு. ஆ சமயம்லோ அத்தனிக்கெவரூ எதிர நிலவலேரு. அத்தனி வாடி ஹட்கப்பு பாரி நுண்டி ஏ சக்தி தப்பிச்சுக்கோலேது. எந்தக்கண்டே ஆ சக்தி சகல லோகாலனு க்ஷணம்லோ ஹரிஞ்சகல ஹருணி சக்தி கனக. பூத பவிஷ்யத் வர்த்தமானாலனு அவகதம் சேசுக்குன்ன அனந்துடு அப்ரமேயுடு அயின கிருஷ்ணுடு அனிவாரியமைன ஆ தாருண மாரண காண்ட நுஞ்சி பாண்டவுலனு காப்பேடே.

ప్రయత్నంగా వారిని తీసుకుని కోశాగార పరిశోధన నిమిత్తం కౌరవ శిబిరానికి, అక్కడి నుంచి ఓఘవతి నదీ తీరానికి అంతకు ముందే వెళ్లిపోయాడు సాత్యకితో సహా. అలాగే అశ్వత్థామ బారి నుండి కాపాడే నిమిత్తమే పాండవ పత్నులను, కోడండ్రను, విరాటరాజు మరణ విషాదంలో ఉన్న అతని భార్యను ఓదార్చే నెపంతో ఉపప్లావ్యానికి పంపేలా చేశాడు. అఘోర సుఘోర ఘోరఘోరతర చండ ప్రచండ తేజో విరాజమాన ప్రళయకాల రుద్రావేశపూరితులైన అశ్వత్థామ పాండవ శిబిరంలోకి ప్రవేశించాడు. పుత్రశోకంతో అస్త్ర సన్యాసం చేసిన మహాసూరుడు, ధీరుడు, తపోధనుడు అయిన తన తండ్రి ద్రోణాచార్యుని బ్రాహ్మణోత్తముడు, నిరాయుధుడు, విగతజీవుడు అని కూడా చూడక, కనీస నైతిక ధర్మాలను కూడా పాటించక పాశవికంగా శిరస్సు ఖండించిన దృష్టద్యుమ్నుని ముందుగా చూశాడు అశ్వత్థామ. దృష్టద్యుమ్నుని దౌశ్యం ఒక్కసారిగా కళ్ళ ముందు కదలాడింది. అంతే, నిద్రిస్తున్న అతన్ని ఒక మనిషిగా పరిగణించక అతని దేహాన్ని నిర్లక్ష్యంగా ఒక్క తాపు తన్నాడు. దృష్టద్యుమ్నునికి మెలకువ వచ్చింది. తన వక్షస్థలం మీద ఒక కాలు వేసి తన కంఠమును వింటితాటితో బిగించిన ముక్కంటిలా కనిపించాడు అశ్వత్థామ అతనికి. తనని ఆయుధంతో చంపి పుణ్యలోక ప్రాప్తి కలగచేయమని, అంత ఘోరంగా తనను అంతమొందించవద్దని అర్థించాడతను. ద్రోణాచార్యుని పట్ల పశువులా ప్రవర్తించిన గురుద్రోహి దృష్టద్యుమ్నునికి పాశవిక మరణమే తగిన శిక్ష అని నిర్ణయించిన అశ్వత్థామ అతన్ని చిత్రహింసకు గురి చేసి ఉరి బిగిస్తాడు. ఆ బాధకు తట్టుకోలేక దృష్టద్యుమ్నుడు ఎలిగెత్తి ఏడుస్తూ, మాటిమాటికి పొర్లుతూ, మూలుగుతూ ప్రాణాలు విడిచాడు. అది చూసి వికటాట్టహాసం చేసి నారి విడిపించి తన వింటికి సంధించి ముందుకు సాగాడు అశ్వత్థామ. అంతటితో ఆగలేదతడు. ధర్మజుని కొడుకైన ప్రతివింజుని సైన్యాన్నంతటినీ నాశనం చేశాడు. అతడు ప్రయోగించిన శస్త్రాలన్నింటినీ ధ్వంసం చేసి శిరస్సు ఖండించి కసితీరక అతని శరీరాన్ని రెండు తుండ్లుగా నరికి సింహనాదనం చేస్తూ ముందుకు కదిలాడు. అప్పుడు భీముని కొడుకైన శృతసోముడు అశ్వత్థామ మీదకి ఒక భయంకరమైన ఆయుధాన్ని విసిరాడు. దాన్ని క్షణంలో తుత్తునీలు చేసి ఆ శృతసోముని శిరస్సును ఛేదించాడు. అది చూసి నకులపుత్రుడు శతానీకుడు అశ్వత్థామ మీదకి చక్రాయుధాన్ని విసిరాడు. అది అశ్వత్థామను తీవ్రంగా గాయపరిచింది. రక్తం కారుతున్నా లెక్క చేయక అశ్వత్థామ ఆ శతానీకుని తల నరికివేశాడు. ప్రళయ మార్తాండునిలా చెలరేగి సహదేవుని కొడుకు శృతసేనుని గదాయుధాన్ని మసిచేసి శృతకీర్తి ప్రయోగించిన బాణసమూహాల్ని వమ్ముచేసి వారి శిరస్సులను తెగనరకడమే కాక ప్రభద్రక రథికులను, శిఖండిని, శిరస్సులు ఖండించి తక్కిన పాండవ సమూహాలను, వారి మిత్రులను, అనుయాయులను రుద్రఖడ్గంతో నరమేధం చేశాడు. గజ తురగ రథాదులన్నింటినీ ఊచకోత కోసి విలయ విధ్వంసం చేశాడు. పాండవ శిబిరమంతా రక్తపు టేరులు పారి మాంసపు పోగులు పీనుగు పంటలుగా మారి భీభత్సమైన మరుభూమిగా మారింది. శత సహస్ర శత్రు శిరఛేద గావించిన అశ్వత్థామ రక్తాభిషిక్తుడై రోష కషాయిత నేత్రుడై కాలాగ్నిరుద్రునిలా కనిపించాడు. అప్పుడు చల్లారిందతని ఆవేశం. అప్పుడు పూర్తయిందా రుద్రయాగం. వెంటనే మిత్రుడు దుర్యోధనుడు గుర్తుకు వచ్చాడు అశ్వత్థామకు. తన పుణ్యఫలం వల్ల రారాజు ఇంకా ప్రాణాలతో ఉంటే అతనికి తమ విజయ విశేషాలు వినిపించాలని త్వరపడ్డాడు. కృతవర్మ కృపాచార్యులతో కలిసి అశ్వత్థామ యుద్ధభూమిని చేరాడు. కానీ అశ్వత్థామ ఆగమన సమయానికి సుయోధనుడు ఇంచుమించు ఇహలోకపు టంచులు దాటుతున్నాడు. మరణావస్థలో మాంసపు ఉద్దల్లే ఏకాకిగా పడి ఉన్నాడు. అతని చూపు మందగిస్తోంది. అవయవాలు అదుపు తప్పుతున్నాయి. పంచప్రాణాలు క్రమంగా ఠావులు తప్పుతున్నాయి. అశ్వత్థామ ఆగమనం కోసం, శత్రు వినాశన విశేషాలు వినడం కోసం ప్రతిన నెరవేర్చి విజేతగా తిరిగి వచ్చిన తన మిత్రుని అభినందించి ఆనందించే నిమిత్తమో అన్నట్లు తన పంచప్రాణాలను నిలుపుకొని పంచేంద్రియాలను వశం తప్పనీయకుండా కాలునితో తుదిపోరు సల్పుతున్న సుయోధనుని సమీపించాడు అశ్వత్థామ. మృతికి దగ్గరగా తమకు దూరం అవుతున్న తన ఆప్తమిత్రుని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసే లోపు తన యావచ్ఛక్తిని తాపత్రయ రూపమున సమీకరించి సుయోధనునికి తన విజయ విశేషాలు వివరించి అతన్ని మహదానందంలో ముంచెత్తాడు. కర్ణ భీష్మ ద్రోణాదులు కూడా చేయలేకపోయిన పాండవ మేధాన్ని అశ్వత్థామ అవలీలగా చేయగలిగినందుకు అత్యంత ఆనందాన్ని పొంది అమరలోకాల్ని పొందగలవని మిత్రుని మనసారా దీవించి ప్రాణాలు విడిచాడు దుర్యోధనుడు. మిత్రుని సంతుష్టిని గావించిన తృప్తితో తపోనెపంతో వ్యాసాశ్రమానికి వెళ్ళాడు అశ్వత్థామ. అశ్వత్థామ క్రోధాగ్నికీలల నుండి తప్పించుకున్న ఏకైక ప్రాణి దృష్టద్యుమ్నుని సారథి ద్వారా జరిగిన మారణకాండను గురించి తెలుసుకున్న పాండవులు అమితంగా దుఃఖిస్తారు. ఉపప్లావ్యంలో ఉన్న ద్రౌపది తదితర స్త్రీలను నకులని పంపి పాండవ శిబిరానికి పిలిపిస్తాడు ధర్మరాజు. తన ఐదుగురు పుత్రుల మరణానికి బోరున విలపించింది ద్రౌపది. పుత్రశోకంతో తల్లడిల్లిన ద్రౌపది ఆవేదన ఆవేశంగా మారింది. పుత్ర విహితయైన ద్రౌపదిలో క్రోధాగ్ని రగులుకుంది. ఆవేశం ప్రతీకారాన్ని కోరింది. శిరస్సుకు శిరస్సే జవాబంది. అశ్వత్థామ శిరస్సు ఖండించి తేవలసిందిగా పతులు

శాసించింది. సితప్రజ్ఞుడైన ధర్మజుడు మాత్రం యుద్ధంలో మరణం అనివార్యమని క్షాత్రధర్మంగా పోరి వీరమరణం పొందిన వారికి దుఃఖించడం తగదని అనునయిస్తాడు. అశ్వత్థామ చేసిన అవమానానికి ప్రతీకారం చేయడమే తన అభీష్టమని, అతన్ని ఎలా చంపాలో ఆమెనే చెప్పమని ద్రౌపదిని అడుగుతాడు ధర్మరాజు. అప్పుడు ఆమె తెప్పరిల్లి అమిత తేజోరాశి అఖండ శక్తి ప్రదాత అయిన శిరోమణి అశ్వత్థామ శిరస్సుకి సమం కనుక అతని శిరోమణిని తెచ్చి తన పగ తీరిస్తే తను జీవించగలనని అంటుంది. పగ తీర్చమని భీముని అడుగుతుంది. నకుల్ని సారథ్యంలో భీముడు అశ్వత్థామని వెతుకుతూ బయలుదేరాడు. త్రికాలవేత్త సర్వేశ్వరుడు అయిన శ్రీకృష్ణుడు, అప్రతిహతమైన రుద్రఖడ్గము, అతని తండ్రి ద్రోణునిచే ప్రసాదింపబడిన అమోఘమైన బ్రహ్మ శిరోనామకాస్త్రము కలిగిన అశ్వత్థామను జయించడం అనేది ఒక్క భీముని వల్ల అయ్యే పని కాదని ధర్మజునికి చెప్పి ధర్మజుని అర్జునునితో పాటు తనే స్వయంగా భీముని వెన్నంటి వెళ్తాడు. అప్పటికే అశ్వత్థామ జాడ కనుగొని భీముడు వేదవ్యాస ఆశ్రమం చేరాడు. ఆశ్రమంలో ఒక చెట్టు కింద ధ్యాన నిమగ్నుడైన అశ్వత్థామను చూసి, సూర్యుని వలె రణభూమినిగాక భీరువు వలె ప్రమత్తులైన నిద్రావస్థలో ఉన్న వారిని, మా సుతులను హితులను మతిమాలి వధించిన నీవు తపోనెపంతో ప్రాణములు రక్షించుకునే నిమిత్తమై మోసపుటెత్తులు వేయుచుంటివి, చేయగలదేని నాతో పోరి గెలువుము అన్న భీముని మాటలకు ఆగ్రహించిన అశ్వత్థామ తన చెంతనున్న కుశాగ్రాన్ని బ్రహ్మ శిరోనామకాస్త్రంగా అభిమంత్రించి పాండవులను లక్షించి ప్రయోగిస్తాడు. క్షణం ఆలస్యమైన పాండవుల వినాశనం తప్పదని వెంటనే ప్రతిగా బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని ప్రయోగించమని, ఆ అస్త్రాన్ని నిరోధించమని అర్జునునికి చెప్పాడు కృష్ణుడు. అర్జునుడు గురుధ్యానం చేసి తను బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని ప్రయోగించి ఆ అస్త్రాన్ని నిరోధించాడు. ముల్లోకాలను త్రుటిలో మార్చి మసిచేయగల ఆ బ్రహ్మాస్త్రాలు రెండు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. జగములు అతలాకుతలమైనాయి. సాగరములు ఏకమవసాగాయి. ముల్లోకాలను కార్చిచ్చు కమ్ముకోసాగింది. దేవతలు కూడా మనుజులతో పాటు భీతావహులయ్యారు. ఆ అకాల ప్రళయాన్ని ఆపే ప్రయత్నంగా నారద వ్యాస మహామునులిద్దరూ ఆ అగ్ని మధ్యలో నిలబడి మానవాళి నిర్మూలనానికి అడ్డుపడ్డారు. ఆ భయంకర అగ్నిజ్వాలల్లో యావత్ సృష్టి బూడిదైపోకుండా శంకరుడు గరళం మింగిన విధంగా వారిద్దరూ ఆ వేడిని తామే గ్రహించి భరించసాగారు. అశ్వత్థామ అర్జునుల నిరూరుని తమ తమ బ్రహ్మ శిరోనామకాస్త్రాలను ఉపసంహరించవలసిందిగా ఆదేశించారు. కానీ ఆ అస్త్రాన్ని ఉపసంహరించడం అర్జునునికి మాత్రమే తెలుసు, అశ్వత్థామకు తెలియదు. అర్జునుడు ఒక్కడే ఉపసంహరిస్తే ఫలితం పాండవ నిర్మూలనం. కిం కర్తవ్యమని అడిగాడు అర్జునుడు. తన అస్త్రాన్ని దిశ తప్పించమని అశ్వత్థామకి సూచించాడు వేదవ్యాసుడు. ఆ వ్యాస మహర్షి అశ్వత్థామతో, నీ తండ్రి ద్రోణుడు వాత్సల్యంతో బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని తనకిచ్చినా అర్జునుడు నీకు హాని తలిపెట్టలేదు. నువ్వు ప్రయోగించిన అస్త్రాన్ని నిరోధించడానికి మాత్రమే ప్రయోగించాడు. ఈ అస్త్రం ఒకరి చేత ప్రయోగింపబడి వేరొకరి చేత ఉపశమింపజేయబడితే ఆ దేశానికి 12 సంవత్సరాలు భయంకరమైన కరువు కాటకాలు సంభవిస్తాయి. ఈ అస్త్రాన్ని మనుష్యుల మీద ప్రయోగించరాదని నీ తండ్రి నీకు బోధించాడు. తపస్సు చేయడానికి సిద్ధంగా వచ్చావు కనుక క్రోధాన్ని విడిచి నీ యొక్క సహజ శిరోమణిని అర్జునునికిచ్చి పాండవులను సంతోషపెట్టవలసిందే అని సంధి మార్గాన్ని సూచించాడు. అందుకు సమ్మతించని అశ్వత్థామ తనకు గల సహజ శిరోరత్న మహిమ వల్ల తనకు సర్పభయము, చోరభయము, దేవరాక్షస భయము, అగ్నిభయము కలుగదని, ఆకలి నిద్రలు బాధించవని, కనుక అంతటి దివ్యమణిని పాండవులకియ్యనని, వ్యాసునికే దాన్ని సమర్పిస్తానని అంటాడు. అశ్వత్థామ తన అస్త్రాన్ని పాండవ స్త్రీల గర్భస్థ శిశువుల మీదకి మళ్లించగలనని మాత్రం చెప్తాడు. పాండవ వంశవృద్ధికై ఒక శిశువును మాత్రం బలిచేయకుండా విడిచిపెట్టమంటారు కృష్ణుడు వ్యాసుడు. వారి మాటలను పెడచెవిని పెట్టి ఒక్క శిశువును కూడా విడిచిపెట్టకుండా పాండవ సంతతిని అంతటినీ సంహరించేలా లక్ష్యం మారుస్తాడు అశ్వత్థామ. పాండవ సంతతి సమూలంగా నాశనమవుతుంది. అయినా కృష్ణుడు తన శక్తితో ఉత్తర గర్భస్థ శిశువుకు ప్రాణం పోసి కాపాడి తన మాట నిలుపుకుంటాడు. ఆవేశం అణగారిన తర్వాత నిర్వీరుడు, నిస్తేజుడు అవుతాడు అశ్వత్థామ. శిశుహత్య, భ్రూణహత్యలనడి మహాపాతకాలకు ఒడిగట్టిన ఫలితంగా 3000 సంవత్సరాలు రక్తం ఓడుతూ తిండి లేక నిర్జనారణ్యాలలో చరించదవుగాక అని అశ్వత్థామను కృష్ణ భగవానుడు వేదవ్యాసుడు శపిస్తారు. అశ్వత్థామ తన శిరోమణిని భీమునికిచ్చి తపోవనానికి వెళ్ళిపోతాడు. ఈ సౌప్తిక పర్వం పూర్తయ్యేసరికి పరమాత్మ యొక్క పరతత్వము, అమితత్వము, అక్షరత్వము మనకు మరోసారి అవగతమవుతాయి. అశేష పాండవ సైన్యాలను ఆ రాత్రికి రాత్రే ఒక్క యోధుడు కేవలం తన ఖడ్గంతో హతమార్చడం అనేది అసాధ్యం. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది అతను ఆరాధించిన రుద్రశక్తి మాత్రమే. అదేవిధంగా జరుగునున్న మారణ హోమం నుంచి పంచపాండవులను ముందుగానే తప్పించి కాపాడగలిగింది పరంధాముడు, పరాత్పరుడు అయిన శ్రీకృష్ణుడు మాత్రమే. అలాగే అప్రతిహతమైన బ్రహ్మాస్త్రం చేత నిర్జింప

0: భగవత్ కృప వలన పునర్జీవితుడైన ఉత్తర గర్భస్థ శిశువు పునర్జన్మము మానవుని పరిమిత శక్తికి అనంతుని అమోఘ లీలకు దృష్టాంతాలు. భగవంతుడైన శ్రీకృష్ణుని మనసారా నమ్మిన పాండవులు సదా ఆ కృష్ణునిచే రక్షింపబడుతూనే ఉన్నారు. అంటే భక్తులకు హరి అయిన హరుడైన భృత్యుడే అవుతాడు. కలిలో కేవలం స్మరణ మాత్రానికే భగవంతుడు ఆనందపడి భక్తుల పాలిటి కల్పవృక్షంలా కామధేనువులా శంకరుణులా కింకరుణులా మృత్యువును సైతం ధరికి రాని అని మృత్యోర్ మృత్యువుగా అనుగ్రహిస్తాడు. అదే ఆయన భక్త పరాధీనత. ఆశ్రిత వత్సలుడైన శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించి ఈ పర్వకర్త తిక్కనార్యుని వేదవ్యాసుని సంస్మరించి శుభం భూయాత్ అంటూ ఈ పర్వాన్ని ముగిద్దాం.
1: మనం ఇంతవరకు ఆంధ్ర మహాభారతం శీర్షికన సౌప్తిక పర్వం శ్రీమతి ఎం ఉమాదేవి గారి ప్రసంగం 10వ భాగం విన్నాం. రేపు ఉదయం 11:30 100.1 FM గోల్డ్ మల్లిపుదండలో వ్యాఖ్యానంతో కూడిన చిత్రసంగీతం ప్రసారమవుతుంది. మన భారత ప్రభుత్వం ఎన్నో వినూత్న విధానాలతో సాంకేతిక పరంగా పలు పథకాలను ప్రవేశపెట్టింది. భారతదేశంలో వస్త్ర రంగాన్ని సాంకేతికంగా అభివృద్ధి చేయడానికి నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్స్ మిషన్ పేరిట ఈ రంగంలో స్టార్టప్లకు ఆర్థిక సహాయం అందించి సాంకేతిక వస్త్రాల తయారీ విధానంతో భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో నైపుణ్యాభివృద్ధి సాధించడానికి అమలు చేసిన పథకం NTTM. ఈ ఆవిష్కరణలతో దేశీయ ఉత్పత్తుల ఎగుమతి స్థాయిని పెంచడం ముఖ్య ఉద్దేశం. 50 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం గ్రాంట్లు అందిస్తుంది. మరిన్ని వివరాలు https://www.texmin.gov.in వెబ్సైట్ను సంప్రదించగలరు. ఈరోజు 3:00 100.1 FM గోల్డ్ మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో చిత్రసంగీతం ప్రసారమవుతుంది. ఈనాటి మల్లెపూదండ ఇంతటితో సమాప్తం. నమస్కారం.

0: நேர்கள் கேட்டு மகிழ்ந்தது 100.1 MHz FM கோல்டு வழங்கிய திரைகானம். மீண்டும் திரையிசை பாடல்களை பிற்பகல் 2:30 கேட்டு ரசிக்கலாம். தொடர்வது தெலுங்கு, அதனைத் தொடர்ந்து தமிழில் செய்திகள்.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మధ్యప్రదేశ్లోని కూనోన్ నేషనల్ పార్కును సందర్శించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి మంగోలియా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటిస్తారు. ఫీఫా ప్రపంచకప్ 2026లో ఈరోజు వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్పై 3-1 తేడాతో ఈజిప్ట్ విజయం సాధించింది. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ కూటమిలోని 11 సభ్య దేశాల భద్రతా అధిపతులు సమావేశంలో పాల్గొంటారు. భారత్, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ ఈ కూటమిలో ఉన్నాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపై ఈ సదస్సు దృష్టి సారిస్తుంది. సైబర్ భద్రత, డిజిటల్ లోపాలు, కృత్రిమ మేధస్సు ఆధారిత ముప్పులను కూడా సదస్సులో పరిశీలిస్తారు. ఉగ్రవాద నిరోధకం, సమాచార కమ్యూనికేషన్ సాంకేతికతల వినియోగంలో భద్రతపై ఇటీవల జరిగిన బ్రిక్స్ సంయుక్త కార్యాచరణ బృందాల ఫలితాలను జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు సమీక్షిస్తారు. భారత్ అధ్యక్షతన 4వసారి ఈ బ్రిక్స్ సమావేశం జరుగుతోంది. ఇంతకుముందు 2012, 2016, 2021 సంవత్సరాల్లో భారత్ ఈ కూటమికి నాయకత్వం వహించింది. రాష్టపతి ద్రౌపది ముర్ము మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కును సందర్శించారు. దేశంలో చిరుతలు అంతరించిపోయిన తర్వాత వాటిని తిరిగి అడవుల్లోకి ప్రవేశపెట్టేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు చీత పురోగతిని

రాష్ట్రపతి సమీక్షించారు. ఈ ప్రాజెక్టు ప్రస్తుత స్థితిగతులపై అధికారులు రాష్ట్రపతికి వివరించారు. అనుకూలమైన నివాస స్థలం, తగినంత వేటాడే జంతువుల సంఖ్య, మానవ జోక్యం చాలా తక్కువగా ఉండడం వల్ల దేశంలోనే మొదటి చిరుతల పునరుద్దరణ ప్రాంతంగా కూనో నేషనల్ పార్కును ప్రాజెక్టు చీతా కింద అభివృద్ది చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు నుండి యూజీసీ నెట్ 2026 పరీక్షలను ప్రారంభిస్తుంది. ఈ జాతీయ స్థాయి అర్హత పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో ఈ నెల 30వ తేదీ వరకు ప్రతిరోజు 2 షిఫ్టుల్లో నిర్వహిస్తున్నాయి. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత సాధించాలనుకునే, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థుల కోసం ఈ యూజీసీ నెట్ పరీక్ష నిర్వహిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్ 2లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ మధ్య గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ నుంచి అనుమతి లభించడంతో ముఖ్యమంత్రి రక్షణ మంత్రిని కలవడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి మంగోలియా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటిస్తారు. మంగోలియా పర్యటనలో ఆయన అక్కడి నాయకత్వాన్ని కలుస్తారని, అలాగే ఆ దేశ విదేశాంగ మంత్రి బి బాట్సెట్సెగ్ తో చర్చలు జరుపుతారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అనంతరం జయశంకర్ 24-25 తేదీల్లో దక్షిణ కొరియాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో ఆ దేశ విదేశాంగ మంత్రి చో హ్యూన్తో చర్చలు జరుపుతారు. అలాగే గురువారం జెజులో జరగనున్న శాంతి సదస్సులో కీలక ప్రసంగం చేస్తారు. ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ భద్రతా సమస్యలపై చర్చించడానికి స్విట్జర్లాండ్లో ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాలు సమావేశమైన తరుణంలో ఇరాన్తో జరుపుతున్న చర్చలు పురోగతి సాధిస్తున్నాయని అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తెలిపారు. సమావేశానికి ముందు విలేకరులతో మాట్లాడిన వాన్స్ ఈ చర్చలు ఇప్పటికే ప్రోత్సాహకరమైన ఫలితాలిచ్చాయన్నారు. ఈ చర్చలు ప్రధానంగా ఇరాన్ అణు కార్యక్రమంపైనే కేంద్రీకృతమైనప్పటికీ ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణను కొనసాగించే ప్రయత్నాలతో సహా ప్రాంతీయ భద్రతా సమస్యలు కూడా ఇందులో ప్రముఖంగా చర్చకొచ్చే అవకాశం ఉంది. ఈరోజు ప్రపంచ వర్షారణ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. వర్షారణ్యాల ప్రాముఖ్యతను తెలియజేయడానికి, వాటి పరిరక్షణకు అవసరమైన చర్యలను ప్రోత్సహించడానికి దీనిని జరుపుకుంటారు. భూమిపై ఉష్ణోగ్రతలను స్థిరంగా ఉంచడంలో, ప్రపంచవ్యాప్తంగా వర్షపాతాన్ని సమతూకంలో ఉంచడంలో వర్షారణ్యాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్రపంచానికి అవసరమైన ప్రాణవాయువు ఆక్సిజన్లో దాదాపు 20% ఈ వర్షారణ్యాల నుంచే అందుతుంది. భూమిపై ఉన్న మొత్తం మొక్కలు, జంతు జాతుల్లో సగానికి పైగా వర్షారణ్యాల్లోనే నివసిస్తున్నాయి. లక్షలాది గిరిజన తెగలకు ఆవాసంగా ఉంటూ జీవనాధారాన్ని అందిస్తున్నాయి. ఫిఫా ప్రపంచకప్ 2026లో ఈరోజు ఉదయం వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్పై 3-1 తేడాతో ఈజిప్ట్ విజయం సాధించింది. ప్రపంచకప్ చరిత్రలో ఈజిప్టుకు ఇదే మొట్టమొదటి విజయం. ఈ విజయంతో ఈజిప్ట్ గ్రూప్ జీలో మొదటి స్థానానికి చేరుకుంది. అంతకుముందు ఫ్లోరిడాలో క్యాప్ వెర్డే, ఉరుగ్వే మధ్య జరిగిన గ్రూప్ హెచ్ మ్యాచ్లో 2-2 డ్రా అయింది. అలాగే నిన్న రాత్రి కాలిఫోర్నియాలో జరిగిన ఇరాన్, బెల్జియం జట్ల మధ్య జరిగిన గ్రూప్ జీ మ్యాచ్ గోల్సేమీ లేకుండా డ్రాగా ముగిసింది. అంతకుముందు అట్లాంటాలో జరిగిన గ్రూప్ హెచ్ మ్యాచ్లో సౌదీ అరేబియాపై స్పెయిన్ 4-0 ఘన విజయం సాధించి తదుపరి రౌండ్కు తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. స్పెయిన్ ఇప్పుడు 2 మ్యాచ్ల నుండి 4 పాయింట్లతో ఉండగా సౌదీ అరేబియా 1 పాయింట్తో కొనసాగుతోంది. ఎఫ్ఐహెచ్ హాకీ ఉమెన్స్ నేషన్స్ కప్ గెలుచుకున్న భారత మహిళల హాకీ జట్టును ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఈ విజయం జట్టు కఠోర శ్రమ, అంకిత భావం, సమిష్టి కృషికి

0: నిదర్శనమని ఉపరాష్ట్రపతి అన్నారు. ఈ ఘనత పట్ల దేశం గర్విస్తోందని, మరిన్ని విజయాలు సాధించి దేశానికి మరెన్నో కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. జూలై 14 నుండి ప్రారంభం కానున్న ఇంగ్లాండ్తో క్రికెట్ సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి 15 మంది సభ్యులతో కూడిన వన్డే జట్టును ప్రకటించింది. శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో, శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్గా ఈ జట్టులో విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లు తిరిగి జట్టులోకొచ్చారు. వీరితో పాటుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, గుర్నూర్ బ్రార్లను బీసీసీఐ జట్టులో చేర్చింది. 3 మ్యాచ్ల ఈ వన్డే సిరీస్ జూలై 14 ఎడ్జ్ బాస్టన్లో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత జూలై 16 కార్డిఫ్లో రెండవ మ్యాచ్, జూలై 19 తేదీన లార్డ్స్ మైదానంలో చివరి వన్డే మ్యాచ్ జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లోని జల్పాయిగురి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 6 పెరిగింది. మరణించిన వారిలో 2 మహిళలు, 1 చిన్నారి ఉన్నారు. గాయపడిన మరో 25 మంది జల్పాయిగురి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. నిన్న సుమారు 32 మంది ప్రయాణికులతో వెళుతున్న నార్త్ బెంగాల్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సు రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, జిల్లా పరిపాలనాధికారులు, స్థానిక నివాసులు సహాయ చర్యలు ప్రారంభించారు. రవాణా శాఖ సహాయ మంత్రి ఆనందమయ్ బర్మన్ ప్రమాద స్థలాన్ని, ఆసుపత్రిని సందర్శించారు. గాయపడిన వారికి అన్ని రకాల వైద్య సహాయం అందిస్తామని, మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందిస్తామని హామీ ఇచ్చారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కును సందర్శించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి మంగోలియా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటిస్తారు. ఫిఫా ప్రపంచకప్ 2026లో ఈరోజు వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్పై 3.
1: ఆకాశవాణి செய்திகள் வாசிப்பவர் லட்சுமி ராகவன். தலைப்புச் செய்திகள். வெளியுறவுத்துறை அமைச்சர் டாக்டர் ஜெய்சங்கர் இன்று 2 நாள் பயணமாக மங்கோலியா சென்றுள்ளார். ஜம்மு காஷ்மீர் மற்றும் லடாக் எல்லைப்பகுதி பாதுகாப்பு குறித்து இன்று முதல் 4 நாட்கள் நாடாளுமன்ற நிலைக்குழு ஆய்வு மேற்கொள்கிறது. மேகதாது அணை பிரச்சினையில் தமிழக அரசு எவ்வித சமரசத்திற்கும் உடன்படாது என்று பொதுப்பணித்துறை அமைச்சர் திரு ஆனந்த் தெரிவித்துள்ளார். கொலம்பியா அதிபராக வலதுசாரி கட்சித் தலைவர் எபிலார்டோ எஸ்பிரியா தேர்ந்தெடுக்கப்பட்டுள்ளார். உலகக்கோப்பை ஜூனியர் துப்பாக்கி சுடும் போட்டியில் இந்தியாவின் பிரீத்தம் கேந்திரே தங்கப்பதக்கம் வென்றார். இனி விரிவான செய்திகள். வெளியுறவுத்துறை அமைச்சர் டாக்டர் ஜெய்சங்கர் இன்று 2 நாள் பயணமாக மங்கோலியா சென்றுள்ளார். இந்த பயணம் குறித்து அவர் வெளியிட்டுள்ள சமூக வலைதள பதிவில், அந்நாட்டு தலைவர்களுடன் இருதரப்பு உறவுகள் குறித்து தாம் நடத்தவுள்ள பேச்சுக்கள் ஆக்கப்பூர்வமாக அமையும் என்று குறிப்பிட்டுள்ளார். மங்கோலிய வெளியுறவு அமைச்சர் பேட்ஸ்கேயை தாம் சந்தித்து பேச இருப்பதாகவும் அவர் அதில் குறிப்பிட்டுள்ளார். தமது மங்கோலிய பயணத்தை முடித்துக்கொண்டு டாக்டர் ஜெய்சங்கர் வரும் புதன்கிழமை தென்கொரியா செல்கிறார். அந்நாட்டு வெளியுறவு அமைச்சர் சோஹென் மற்றும் அந்நாட்டு தலைவர்களை சந்தித்து இருதரப்பு உறவுகள் குறித்து பேசவுள்ளார். ஜெய்ஜூவில் உள்ள அமைதிக்கான அமைதி கூட்டத்தில் அவர் பேசவுள்ளார். அப்பகுதியில் வளர்ச்சிக்கான திட்டங்கள் குறித்தும் டாக்டர் ஜெய்சங்கர் விவாதிக்க உள்ளார். ஜம்மு காஷ்மீர் மற்றும் லடாக் யூனியன் பிரதேசங்களில் எல்லை பாதுகாப்பு மற்றும் நாட்டின் வெளியுறவு கொள்கை தொடர்பான விஷயங்கள் குறித்து திரு சசி தரூர் தலைமையிலான வெளியுறவு விவகாரங்களுக்கான நாடாளுமன்ற நிலைக்குழு இன்று தமது ஆய்வை தொடங்கியுள்ளது. ஜம்மு, ஸ்ரீநகர், கார்கில், லே ஆகிய இடங்களுக்கு நேரடியாக சென்று இந்த குழு 4 நாட்கள் ஆய்வு மேற்கொள்கிறது. சிந்து நதிநீர் பகிர்வு ஒப்பந்தத்தை இந்தியா தற்காலிகமாக நிறுத்தி வைத்திருக்கும் சூழ்நிலையில் அண்டை நாடுகளுடனான இருதரப்பு உறவுகள் குறித்தும் இக்குழு ஆய்வு மேற்கொள்கிறது. எல்லை கட்டுப்பாட்டு கோட்டு பகுதி மற்றும் சர்வதேச எல்லைப் பகுதிகளில் எல்லை தாண்டிய தீவிரவாதத்தை தடுப்பது மற்றும் அச்சுறுத்தல்களுக்கு தீர்வு காண்பதற்கான முயற்சிகள் குறித்தும் நாடாளுமன்ற நிலைக்குழு ஆய்வு செய்ய உள்ளது. கிழக்கு லடாக் பகுதியில் அமைந்துள்ள சீனாவுடனான எல்லைக்கோட்டு பகுதி

శ్రోతలకు నమస్కారం. మధురం మధురం ఈ సమయం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ డే, ఐక్యరాజ్య సమితి ప్రజాసేవ దినోత్సవం గురించిన వివరాలు తెలుసుకుంటూ చిత్రగీతాలు విందాం. మన జీవన పయనం ఎందరి మీదనో ఆధారపడి ఉంది. పంచభూతాలు, ప్రకృతిని అందించిన సహజ ఉత్పత్తులతో ఆహారం, నీరు అందుకున్న ఇల్లు, విద్యుత్తు వంటి మౌలిక సౌకర్యాలతో కాయ కష్టం అలుపెరగని జీవన పరిశ్రమతో సాధించుకున్న సంఘంగా జీవిస్తున్నాం. సంఘం నిలబడడానికి కొన్ని కట్టుబాట్లు, విధానాలు అంటూ ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని సామాజిక న్యాయానికి చట్టాలు అనుసరిస్తూ సమర్థవంతంగా ప్రజాసేవలను అందించే పబ్లిక్ సర్వీస్ ఉద్యోగుల కర్తవ్యానికి ఒక గుర్తింపునిస్తుంది ఈ యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ దినోత్సవం. ప్రతి సంవత్సరం జూన్23న ఈ దినోత్సవం జరుపుకుంటాం. వారందరికీ అభినందనలు తెలుపుతూ కార్యక్రమంలో కొన్ని చిత్రగీతాలు విందాం. ముందుగా

యోగాభ్యాసం శీర్షికన కుంజల క్రియ గురించి తెలుసుకుందాం. ఇప్పటి జీవన విధానానికి అర్ధరాత్రి అపరాత్రులు సమయం మనం తీసుకునే ఆహారం జీర్ణ వ్యవస్థను స్తబ్దు చేస్తుంది. జీర్ణాంగాన్ని వ్యర్థాలు అనేక రోగాలకు కారణమవుతాయి. వీటిని నిర్మూలించడానికి కుంజల క్రియ ఉపయోగకారిగా పనిచేస్తుంది. కడుపులో అదనపు ఆమ్లాలు, పిత్తం మరియు జీర్ణం కాని ఆహార అవశేషాలు తొలగించి గ్యాస్ మరియు యాసిడిటీని తగ్గిస్తుంది. అంతేకాకుండా ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి వాటిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ ప్రక్రియ నిపుణులైన యోగా ప్రశిక్షకుల సమక్షంలో మాత్రమే చేయడం శ్రేయస్కరం.

హాయిగా మన జీవనం సాగాలంటే ఆ ప్రయాణంలో విద్య, వైద్యం, భద్రత మొదలైన మౌలిక సదుపాయాలు ఉండాలి. వాటిని పటిష్టంగా నియంత్రించే యంత్రాంగం ఉండాలి. సమాజ సంక్షేమానికి, సుపరిపాలనకు ఆయా రంగాల్లో ప్రభుత్వ ఉద్యోగులు అందించే సేవలు ఎంతో ముఖ్యమైనవి. ఇందుకుగాను 2002 డిసెంబర్ 20 ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ డే, ఐక్యరాజ్య సమితి ప్రజాసేవ దినోత్సవం అధికారికంగా ప్రకటించింది. అప్పటి నుండి ప్రతి ఏటా జూన్ 27 ఈ దినోత్సవం జరుపుకుంటున్నాం.

ప్రభుత్వం సమాజ సంక్షేమానికి అందించే వసతులలో విద్యుత్ రవాణా సౌకర్యాలు, ఆధునిక వైద్యం, నాణ్యమైన విద్యా విధానాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సేవలు. వాటిలో కొన్నింటిని గురించి ఈరోజు తెలుసుకుందాం. చదువుకోవాలంటే పాఠశాల కావాలి, పాఠశాల కావాలంటే భవనం ఉండాలి, బోధకులు ఉండాలి, శిక్షణా తరగతులు ఉండాలి, ప్రతి విభాగానికి నిపుణులైన అధ్యాపకులతో పాటు సాంకేతిక పరిజ్ఞానం ఉండాలి. ఇవన్నీ మనకు ప్రభుత్వం పరోక్షంగా అందిస్తున్న సదుపాయాలను మనం వినియోగించుకుంటున్నాం. విద్య లేనివాడు వింత పశు అన్నారు. అందరికీ విద్య అందించడంలో ఆ దేశ ప్రభుత్వం ముఖ్య పాత్ర పోషిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోయే పాట ఉన్నది ఒకటే జిందగీ చిత్రం కోసం, సాగర్ గానం, శ్రీమణి సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

దైవానికి ప్రతిరూపం వైద్యుడు. ప్రాణం పోసే దేవుడి తరువాత మళ్ళీ సాధ్యపడేది వైద్యుడికే. కరోనా సమయంలో ప్రపంచం అంతా వైద్య సదుపాయాల కోసం అల్లాడిపోయింది. శాస్త్రీయ విజ్ఞానంతో దానికి విరుడు కనిపెట్టి పరిస్థితులను ఒక కొలికి తీసుకురావడానికి ఆ ప్రయోగాలకు ప్రభుత్వం అందించిన సహకారంతో జనజీవనం ఒక కొలికి వచ్చి ఊపిరి పీల్చుకుంది. వైద్యుల సహకారానికి ఇంతకు మించిన ప్రత్యక్ష సాక్ష్యం మరొకటి లేదు. ప్రభుత్వ వైద్య సదుపాయాల్లో ప్రసూతి ఆసుపత్రుల నిర్వహణ, వయోవృద్ధులకు ఉచిత వైద్యం వంటి వైద్య బృందాలు ప్రభుత్వ సేవలు మనకు అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలపడమే మన కర్తవ్యం. కార్యక్రమంలో ఇప్పుడు కేరింత ఈ చిత్రం కోసం రాహుల్ నంబియార్, దీపు, శిల్ప బృందం పాడిన పాట విందాం. రామజోగేశాస్త్రి సాహిత్యం, సంగీతం మిక్కీ జే మేయర్.

కంటికి కనిపించనిది మనం తయారు చేయనిలేనిది. మన జీవితంలో వెలుగులు నింపే విద్యుత్తు. మన మునుపటి తరాలు కిరోసిన్ దీపకాంతుల్లో వీధి దీపాలతో జీవనం గడిపారనే సంగతి అందరికీ తెలిసిందే. సరికొత్త విధానాలతో అంచెలంచెలుగా ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ ధరలతో ఎల్ఈడి బల్బులు సైతం అందుకుంటున్నాం. ఈ తరం సౌర విద్యుత్ సౌకర్యాలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలతో మన జీవితాల్లో కొత్త వెలుగులు నింపుకుంటున్నాం. ఒక్కరోజు కరెంటు పోయినా విద్యుత్ నిలిపివేసిన ఎన్నో పారిశ్రామిక ఉద్గారాలు సాంకేతిక యంత్రాలు పని జరిగేనా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఆ సిబ్బంది సమయానికి మనకు అందించే సేవలను మనం గుర్తించాలి. అత్యవసర పరిస్థితుల్లో సైతం తుఫాన్లు హరికేన్లు భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాల్లో వారు అందించే తక్షణ సేవలు మనం ఎప్పటికీ మరవకూడదు. కార్యక్రమంలో ఇప్పుడు నేను శైలజ చిత్రం కోసం సూరజ్ సంతోష్ శ్వేతా మోహన్ తదిగా పాడిన పాట విందాం. అనంత శ్రీరామ్ సాహిత్యం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఇక జీవన ప్రయాణంలో రోడ్లు, రవాణా సౌకర్యాలు ఇవన్నీ పనిచేయడానికి కొన్ని వేల మంది యంత్రాంగం రేయింబవళ్ళు శ్రమిస్తున్నారు. ఉద్యోగానికి ప్రొద్దున్నే బయలుదేరి వెళ్ళాలన్నా, ఒక ఊరు నుండి ఇంకొక ఊరికి బతుకు తెరువు సాగించాలన్నా, రహదారి సౌకర్యాలు, బ్రిడ్జ్ వేలు, హైవేలు, వాటికి ఉపయోగించే ప్రభుత్వ వాహనాలు, వాటి వినియోగంతో సౌకర్యంగా ప్రయాణాలని సుగమం చేసుకుంటున్నాం. రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నియంత్రించడానికి సిగ్నల్స్, ఆధునిక రేడియం లైట్లతో రాత్రి కూడా రహదారి గుర్తులు గమనించేలా పలు సౌకర్యాలతో రవాణా పటిష్టం చేస్తున్న ఈ రంగానికి వారు విధించిన నియమాలు పాటించి భద్రంగా గమ్యం చేరడమే మనం వారికి అందించే గుర్తింపు. కార్యక్రమంలో ఇప్పుడు క్లాప్ చిత్రం కోసం ఇళయరాజా స్వీయ సంగీత నిర్వహణలో పాడిన పాట విందాం. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం.

100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో మనకు నిత్యం అందిస్తూ ప్రభుత్వం మనకు అందించే ప్రజాసేవ సౌకర్యాల గురించిన విశేషాలు తెలుసుకుంటూ చిత్రగీతాలు వింటున్నాం. ఎక్కడికి వెళ్ళినా ఎటు తిరిగినా చుట్టుపక్కల ఏది అనుమానాస్పదం అనిపించినా వెంటనే రంగంలో దిగి మనల్ని రక్షించే రక్షక పడ వ్యవస్థ ఎండనక వాననక రాత్రనక పగలనక నీకోసం నాకోసం మనందరి కోసం కాపలా కాస్తూ వారి విధిని నిర్వర్తించే ప్రతి రక్షక పటువులకి సెల్యూట్ తెలుపగలిగితే చాలు, వారి గౌరవం మనం నిలబెట్టిన వారు అవుతాం. కంటి ముందు జరిగేదానితో పాటు ఊహకందని వ్యూహాలతో దేశ శాంతి భద్రతను కాపాడుతూ అంకిత భావంతో పనిచేస్తూ నేరాలు నరికట్టి పౌరుల ప్రాణాలు కాపాడే పోలీస్ వ్యవస్థను అభినందనలు మనం తప్పక అందించాలి. కార్యక్రమంలో ఇప్పుడు స్నేహగీతం చిత్రం కోసం కార్తీక్ పాడిన పాట విందాం. సాహిత్యం శిరాశ్రీ, సంగీతం సునీల్ కాశ్యప్.

పబ్లిక్ సర్వీసులు ఇవన్నీ ఒక ఎత్తు అయితే పారిశుధ్యం ఒక ఎత్తు. ఏ కార్యాలయం నడిచినా నడవకపోయినా పారిశుధ్య కార్యక్రమాలు అందించే వారి సేవలు గణనీయం. అటు వెళుతూ ఇటు వెళుతూ రోడ్లపైన, బీచ్ల్లో, పార్కుల్లో, పబ్లిక్ ప్లేసుల్లో చెత్తను అలవోకగా పడేస్తూ ఉంటాం. పర్యావరణానికి హానికరమైన చెత్తను ప్రోగు చేసి పరిశుభ్రతకు పాటుపడుతున్న ఈ రంగం వారి వ్యవస్థలకు మనం ఎప్పటికీ రుణపడే ఉంటాం. కార్యక్రమంలో ఇప్పుడు లక్కీ చిత్రం కోసం కార్తీక్ ఆలపించిన పాట విందాం. సాహిత్యం భాస్కర్ భట్ల, సంగీతం సాయి కార్తీక్.

ఇతర గ్రహాలలో కూడా నీరు జాడని వెతుకుతున్నాయి అంతరిక్ష శాస్త్రీయ ప్రయోగశాలలు. అంటే ప్రాణికి జీవనాధారం ఆ జీవనదులు. ఆ నీటిని ఒడిసిపట్టి శుద్ధి చేసి ఇంటింటికి సరఫరా చేసిన నీటిని మనం కావలసినని ఉపయోగించుకుని నిల్వ చేసుకుంటున్నాం. పౌర సంక్షేమం కోసం ప్రభుత్వం నీటి సరఫరా విభాగం ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించడానికి నిరంతరం నిర్వహణ చర్యలు చేపట్టడానికి బాధ్యత వహిస్తుంది. నదులు, చెరువులు, భూగర్భ జలాలు వంటి నీటి వనరులను కాపాడేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది, ప్రజలకు నీటి ఎద్దరిపై అవగాహన కల్పిస్తుంది. కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోయే పాట లైఫ్ స్టైల్ చిత్రం కోసం గీతామాధురి, గాయత్రి, విశ్వ, దీపు, శ్రీరామ్, నోయల్ బృందం పాడిన పాట. సాహిత్యం విశ్వ, సంగీతం శ్రీజ.

మనిషి మనుగడకి కావాల్సింది నిలువునిండినిచ్చే ఇల్లు, కడుపు నిండా ఆహారం. పండించే భూమికి సరిహద్దు వివరాలన్నీ పటిష్టం చేసి భూమిని సాగు చేసే రైతులకు వివిధ సంక్షేమ పథకాలు అందిస్తుంది ప్రభుత్వం. గృహ నిర్మాణానికి పట్టా భూములు, ఇళ్ళు, గ్రామ పట్టణ ఆవాసాలకు తగిన విధంగా ఆర్థిక స్థాయిని బట్టి పన్ను చెల్లింపుల్లో రాయితీలు, పలు సౌకర్యాలతో ప్రజాసేవలు అందిస్తుంది. ప్రతి జీవికి జీవనాధారం ఆహారం. ప్రజలకు నిత్యావసర వస్తువులు సబ్సిడీ ద్వారా, వంట చెరకు కూడా అందిస్తుంది. పౌష్టికాహారం పంపిణీ ద్వారా సౌకర్యవంతమైన జీవనం గడుపుతున్నాం మనందరం. కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోయే పాట ఊపిరి చిత్రం కోసం కార్తీక్ పాడిన పాట. శ్రీవెన్నెల సాహిత్యం, సంగీతం గోపీసుందర్.

ప్రజా సేవలో జస్టిస్ న్యాయం అందరికీ సమానంగా అందించడం కీలకమైనది. కుల మత వర్గభేదాలు లేకుండా అందరికీ సమాన న్యాయాన్ని అందిస్తున్న న్యాయ వ్యవస్థకు అభినందనలు ఖచ్చితంగా తెలపాలి. సమసమాజ నిర్మాణానికి నిజాయితీ చాలా అవసరం. ధర్మో రక్షత రక్షిత అనే నానుడి అనుసరిస్తూ నిష్పక్షపాత న్యాయాన్ని ప్రతి పౌరుడికి అందించే న్యాయ వ్యవస్థ పటిష్టతకు సమాజం కలిసికట్టుగా ఉండి

న్యాయాన్ని రక్షించాలి. ప్రభుత్వ సిబ్బంది పౌరులకు అందిస్తున్న పలు రకాల సేవలు సమసమాజ స్థాపనకు మాత్రమే. ఆ గుర్తింపుకు ఒక దినోత్సవం జూన్ 23న ఏర్పాటు చేసి శాంతి భద్రతలకు వారు అందించే మౌలిక సవసతులు, ఆవిష్కరణలు, ఆ ఉద్యోగాల్లో పాటుపడిన వారికి, ఆ సంస్థలకు ఈ దినోత్సవం రోజున ఉన్నత పదవులతో బహుమానాలతో సత్కరిస్తుంది ప్రభుత్వం. సుస్థిర అభివృద్ధికి సాధించే దిశగా ప్రభుత్వాలు మరియు సంస్థలు సేవలు వేగవంతం చేయడమే పబ్లిక్ సర్వీస్ డే యొక్క ముఖ్య లక్ష్యం. కార్యక్రమంలో చివరిగా ఒక లైలా కోసం చిత్రం కోసం అనూప్ రూబెన్స్ స్వీయ సంగీత నిర్వహణలో అల్ఫోన్ జోసెఫ్తో కలిపి పాడిన పాట విందాం, వనమాలి సాహిత్యం.

రేపు ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లిపూదండలో వ్యాఖ్యానంతో కూడిన చిత్ర సంగీతం ప్రసారమవుతుంది. భారత ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి మరియు వారిలో నూతన నైపుణ్యాలని వెలికితీయడానికి 2015 స్కిల్ ఇండియా మిషన్ ప్రారంభించింది. దీని ద్వారా వివిధ రంగాలలో ఉచిత శిక్షణతో పాటు ప్రభుత్వం గుర్తింపు పత్రాలతో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. నూరు పాయింట్ ఒకటి ఎఫ్ఎం గోల్డ్లో మనం విన్నాం.

ఆకాశవాణి చెన్నై కేంద్రం. ఇప్పుడు సమయం మధ్యాహ్నం, సాయంత్రం 4 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు ప్రసారం అవుతాయి. ఢిల్లీ నుండి రిలే.